ధని సగ సగ మద గమ ధని మద ని స ధని సగ మగ స సని ద మ గ మగ స పియా సంగ లర పచ తాని ఈ మే పియా సంగ సగ మగ సగ మద మగ సగ మద ని ద మగ సగ మద ని స ని ద మగ సగ మద ని సగ స ని ద మగ సగ మద ని సగ మగ స ని ద

ధని సగ సగ మద గమ ధని మద ని స ధని సగ మగ స సని ద మ గ మగ స పియా సంగ లర పచ తాని ఈమే పియా సంగ సగ మగ సగ మద మగ సగ మద ని ద మగ సగ మద ని స ని ద మగ సగ మద ని సగ స ని ద మగ సగ మద ని సగ మగ స ని